0: మామల్ల మై మీద రసినకులు పూరాధికులు నికులు దాగించే బద్ద అడ్డపూర్వందులు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కిన్నగా ఆ ఋషి నకులు ఒరియోరిన మోనెత్తు వందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎరయర్ల దుమ్ము పరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరు వేరు
1: స్వామి ఎంక

0: kalakalandu kenaga rakkasene kebi koriye rakkasene kebi koriye
1: ఆ ఇంద్రకిలక కాళ్ళు ఒరి రక్కసైతే ఆయన కుదరు మూకాసురే పండదు నన ఎంకు ముల్పైతండ ఉలిగాల ఇజ్జి ఇంచాళ్ళ ముల్పడదు తప్పదు పోడు పండదు అయ్యి పంజిద ఒరు అది బలిపేర సురుమల దగ్గే బలితనంతిన ఆయన ఈ శబర పడే బెరిపత్తుంది పోడు పోన్నగ కెలవు జనకులేని దాడిడమంత తుచిత పాడదు అక్కలకి మంత భంగ కొరియగే అప్పగాకులు బొబ్బె పాడదు ఈశ్వర దేవరాడ పంపేరు ఉంచి పంజి ఎంకలే భారీ ఉపద్రవ కొరుందుండు ఇంచాళ్ళ ఈరైన బొంటే దేవుడు అప్పగా ఈశ్వరే